పద్మం సమయాద్దేవుడు మాత్రం కోణించుకున్నాడు పద్మం నిష్పాలించిన పోయా.